0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
4: Listen to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Sri Ivaturi Vijeshwar Rao and on Murdangam by Sri Vankayala Narasimham.
3: Karyakramalo munduga vinandi Hasti Vadanaya Navaroju Ragam Misra Chaputalam.
4: Sri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in Rag Navaroju, Hasti Vadanaya, set to Misra Chaputal.

0: ఇప్పుడు వినండి కేదార గౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కేదార గౌళ సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: Continuing the rendition, you will now listen to a composition in rag Mangala Kaishiki, Shri Bhargavi, set to Mishra Chaputa.

0: కార్యక్రమంలో చివరగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.
1: Shri Sandhyavandanam Srinivas Rao concludes his vocal recital with a composition in Rag Madhyamavati, Dharma Samvardhani, set to Rupakta.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasa Rao. He was accompanied on violin by Sri Yuvaturi Vijeshwar Rao and on mridangam by Sri Vankaila Narasimham.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to a music lesson. Teacher Dr. K. Lokanatha Sharma, student Sri CVP Sastri. You'll be listening to Swati Tirunal Kruti Rama Rama Gunasima in Rag Simhendra Madhyamam, set to Adithal.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti, Inati Karnataka Sangeetha Karyakramamlo, Sangeetha Sikshana Vintaru. Guruvu, Dr. K. Lokanatha Sharma, Sishyudu, Sri CVP Sastri, Inati Sangeetha Sikshana Karyakramamlo, Rama Rama Gunasima, Swati Tirunal Kirtana, Simhendra Madhyamam Ragam Adithalam.
3: Namaskaram Guru Garu.
4: నమస్కారం రానాయన కూర్చో. ఇవాళ మనం సింహేంద్ర మధ్యమ రాగంలో స్వాతి తిరునాళ్ గారి కీర్తన. ఇది సంస్కృతంలో ఉంది. ఆదితాళం రెండు కళ చౌకం. ఒకసారి సింహేంద్ర మధ్యమ ఆరోహణ అవరోహణ పాడతావా? గుర్తుందే?
3: పాడతాను.
4: ఏది పాడినైనా ప్లెయిన్ నోట్ పాడు.

0: సో దీనికి వచ్చే స్వరస్థానాలు చెప్పు.
1: షడ్జము, షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాకలి నిషాదం.
0: ఇది ఎన్నో మేళకర్త తెలుసా?
1: 57వ మేళకర్త గురుగారు.
0: సాహిత్యం చెప్తాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పల్లవి, రామ రామ
1: రామ రామ
0: గుణసీమ
1: గుణసీమ
0: గుణసీమ
1: గుణసీమ
0: రామ అక్కడ
1: రామ రామ రామ గుణసీమ రామ
0: హృదయాభిరామ
1: హృదయాభిరామ
0: సీతా
1: సీతా
0: రామ రామ గుణసీమ ఇది పల్లవి. అనుపల్లవి సోమానన
1: సోమానన
0: ఘనశ్యామ
1: ఘనశ్యామ
0: హేమాంబరారి
1: హేమాంబరారి

0: ఇంతవరకు వాడు ఉండని ముందర పల్లవి చెప్పిస్తాను వాడు.
1: దీనిలో ఏమైనా ప్రాచుర్యం పొందిన కృతులు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా గురుగారు?
0: పామర జనపాలిని అని ముత్తుస్వామి దీక్షిత కీర్తన అవుతుంది. త్యాగరాజస్వామి వారిది నీదు చరణములే. తర్వాత మన మైసూరు వాసుదేవాచారి కీర్తన నిన్నే నమ్మితునయ్యా. ఈ రాగంలో చాలామంది చాలా కీర్తనలు చేశారు. ఎందుకంటే వినంగానే ఒక విధమైనటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది రాగం. స్వరస్థానాలు పాడుతున్నప్పుడే మనకి గోచరించింది కదా ఆ అనుభవం. సరే పల్లవి మొదలెడదామా?

పల్లవి నుంచి, సార్ పాడదాం, నేను ఇదివరకు చెప్పినట్టు కీర్తన యొక్క బేసిక్ స్ట్రక్చర్ మననం చేసుకుని మనసులో పెట్టుకుని ఆ తర్వాత నీ యొక్క మనోధర్మాన్ని అనుసరించి నువ్వు పాడుకోవచ్చు.

0: ఈ కీర్తన బేసిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా
1: అర్థమైంది గురుగారు
0: సో నీ అనుభవాన్ని బట్టి నీ శారీర ధర్మాన్ని బట్టి ఏ సంగతులు నీకు అనువుగా అనిపిస్తాయో అవన్నీ వేసుకొని పాడొచ్చు
1: అలాగే గురుగారు వస్తాయి గురుగారు నమస్కారం గురుగారు
2: That was a music lesson by Dr. K. Lokanatha Sirma to the student CVP Sastri. Eswati Tirunal Kriti, Rama Rama Gunasima, Inrag Simhendra Madhyamam, set to Adithal. This program came to you from the studios of All India Radio, Vijayawada, for Ragam 24/7, anytime Indian music.
3: Meerintavarku, Sangeetha Sikshana Vinnaru, Rama Rama Gunasima, Swati Tirunal Kirtana, సింహేంద్ర మధ్యమం రాగం ఆదితాళం గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ